0: ప్రత్యాస్తి సంవత్సరం శుభవారీ
1: संस्थाबाट कर्ता लिइसकेपछि तृतीय प्रस्ताव बमोजिम कर्ता भुक्तानी गर्नु ऋणको

ఆరాధనా సదస్సులను బయటకి భయపరుచుకొని ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేలా సమ్మానీయ రాష్ట్రపతి మహోదయులని ఇతని గౌరవంలో మాననీయ సదస్సులు అడగడం కోసం మాననీయ సదస్సులు సంఘ సంసత్ కుటుంబ సభకు సంయుక్త బయట నిర్వహిస్తారు.